అమీర్ శంకర్ సార్ గారి రచన దెదర కుడుకు దగ్గర దెదర కుడుకు దగ్గర దెదర కుడుకు దాదర కుడుకు దగ్గర ఆందా నా ఇక్కడ ది ఇక్కడ దేతిట ఘేతిట కత్తెట దట దాదరక దేకిట ఘేంద్ర ఆందా దెదర కుడుకు దాదర కుడుకు దగ్గర ఆందా ఇక్కడ ఆందా ఆందా ఇక్కడ ఆందా ఆందా దెదర కుడుకు దాదర కుడుకు దగ్గర ఆందా ఇక్కడ ఆందా ఇక్కడ ఆందా దెదర కుడుకు దాదర

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు.
4: Listen to a Karnataka classical veena recital by Dr. Saraswati Vasudev. She is accompanied on mrudangam by Shri P. Ravindrudu.
3: Karyakramamlo mundaga vinandi Chootamu Rare. Arabhi raganlo Tyagaraja Swami kruti Roopakathalam.
4: Dr. Saraswati Vasudev begins her veena recital with a composition in rag Arabhi, Chootamu Rare, set to Roopakthal composed by Saint Tyagaraja.

0: ఇప్పుడు వినండి విజయ శ్రీరాగంలో త్యాగరాజ స్వామి కృతి వరనారద ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ విజయశ్రీ వరనారద సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. పదవిని సద్భక్తియు కల్గుటే సాళగ భైరవి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. పదవిని సద్భక్తియు గల్గుటే ఇన్ రాగ్ సాళగ భైరవి, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, నీ సమానమెవరు. శుభపంతు వరాళి రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన, ఆదితాళం.
1: డాక్టర్ సరస్వతి వాసుదేవ్ కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం. నీ సమానమెవరు ఇన్ రాగ్ శుభపంతు వరాళి సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై డాక్టర్ సరస్వతి వాసుదేవ్. షి వాజ్ అకంపనీడ్ బై శ్రీ పి రవీంద్రుడు ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to saxophone duet by Sri CHV Suresh and Sri V Kishore, supported on special dolu by Sri N Venkat Rao.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్వి సురేష్, శ్రీ వి కిషోర్ గార్ల సాక్సోఫోన్ ద్వయం వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ ఎన్ వెంకటరావు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన నీదు చములే ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం, సెట్ టు మిశ్ర చాపుతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా నీదు చరణములే సింహేంద్ర మధ్యమం రాగం, మిశ్ర చాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: Until now, you have enjoyed Tyagaraja Swami Kirtana, Brova Bharama, in Rag Bahudari, set to Adithaal.
1: మీరు ఇంతవరకు బ్రోవ భారమ బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజస్వామి కీర్తన ఇంత ముద్దో ఎంత సొగసు ఇన్ రాగ్ బిందుమాలిని సెట్టు ఆదితాళ్.
1: తర్వాత ఎంత ముద్దో ఎంత సొగసో బిందుమాలిని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone duet by Sri C.V. Suresh and Sri V. Kishore, supported on special dolu by Sri N. Venkat Rao. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్వి సురేష్, శ్రీ వి కిషోర్ గార్ల సాక్సోన్ ద్వయం విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ ఎన్ వెంకటరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానెల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.